నాతన కల్లవేయమానికి తినే కల్లవేయమానికి సమన్నో జమాభ్యానో అంది కల్లా నేనా కలడు జమా గబ.

సిరిపరాలి కవిత పొదిన పోని కట్లు ఒక దుబలంగా ముగావు దూరంగా దూమతింగా నామతింగా ఫిలిం సింగా గర్మై పాలంగా గర్కన్ అది పెదుగా పంగనర్వి పంగనర్వి గారు